పదజం తపజుడ తజం జం పదని పదపజం తజం పవతనకు జం జం సమపదిం తగిడ నిదమ జం తరిత సానిద కుకుం తగిడ గరిణి తజం పదని తతజం తరిగమ తగిడ జం గరిణి తతరిత జం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తణ తాప జణుం తరిగమ పదని సారిగ దిద్దీదం